దేవేంద్రే, ఆయన అంశుడిదే పుట్టునాయి అర్జునే. అర్జున నా మనసుద ధృతి ఏ తుండు పరిపు నేను పరీక్ష మలిపెరగబోడాదు. బిరణవేషుడు ఇంద్రకీలకు పరిపే బత్తుది అర్జునులు ఎత్తు పంపే అందయ్యా ముందు వా ఏస నిన్న సన్యాసిల అత్తు క్షత్రియల అత్తు ముందు నాటకనో అత్తు నిజనా బోడిత్రాత ముత్తురత్నద ఆభరణలు పుర పద్దొయి బంగారు పుర ఉండు నినడ అయితే ఒట్టుకు తొట్టెడు పగరి కైటొంజి బిరు సొంటొడొంజి తడువారు కత్తి ముందిన మాంత దీవందు ముందు లడాయి పిదాడిదిన అత్తు దేవేరిని ఒలితొందంత పిదాడిన ఇంచినది అర్థా పూజత్త అందు పంపేగే అపగా కన్ను పులాదు అర్జునే పంపే ఉదర్మే.

0: మామల్ల మైమేద రసినకులు పూరాధికులు నికులు దాగించబద్దు అడ్డపూరందుల్లారు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు కెన్నగా ఆ ఋషి నకలు ఒరియోరిన మోనె తువందులరిగే ఈ పనులా ఈ పనులా అంది విషయ పని ఎరయర్ల దుమ్మబరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి ఋషికులు పాతేరువేరు
1: ఇతనేట కెలింజ భారత నుడిసుగిపు ఈ కార్యక్రమద శృతయజ్ఞనికెనరు నడపాదుకొరనకులు నుడి భాస్కర్ రై కుక్కువల్లి సుగిపు తోన్సే పుష్కల్ కుమార్ పక్కవాదిడు మనోహర్ నలికే విదూషి రేష్మా నిర్మల్ నిత్త రెడ్డనేగ్గే ఎల్లిద తుళు ప్రసారుడు.